0: రామచంద్రోదయాలుర్
1: సర్వస్వం మే రామచంద్రోదయాలుర్
0: నాణ్యం జానే నైవ జానేన జానే
1: నాణ్యం జానే నైవ జానేన జానే.
2: రామరక్షా స్తోత్ర పఠనం బహు సమ్యక్ అభవత్. ఆజ్ కే ఎపిసోడ్ మే హమ్నే దేఖా కి భారతీయ సంస్కృతి కా మహత్వ స్వామి వివేకానంద జీ నే కితనీ అచ్చి తరహ సే సమ్జాయా హే. ఐసే స్పష్టీకరణ సే దేశ్ విదేశ్ కే లోగ్ ముగ్ధ హో జాతే హే. हम भी अपनी संस्कृति को ठीक से समझें. भारतीय संस्कृति का मूल है संस्कृत भाषा. आप संस्कृत भाषा सीख रहे हैं, आप धन्य है. श्वः अवश्यं मिलामः. इदानीं शांति मंत्रेण कार्यक्रमस्य समाप्ति ही भवति. दुर्जनः सज्जनो भूयात्.